ప్రభు యేసు క్రీస్తు శీతల రాగ మూటుమ సురూరు ప్రభు యేసు క్రీస్తు శీతల రాగ మూటుమ సురూరు ఊహకు మయ నాభి సభై మొన్నుంఛ ధూరురు ఊహకు మయ నాభి సభై మొన్నుంఛ ధూరురు రగతకు ధారా ఆలో చ బైని గల్గత పహర్మా రగతకు ధారా ఆలో చ బైని గల్